0: Your answer? Tech Realtor Nagarajan Nayyar. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా?

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
0: J Creations.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

వెల్కమ్ టు ద థర్స్డే ఎడిషన్ ఆన్ విరిజల్లు. పల్లి బఠానీలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోను మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ virijallu. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కారులో షికారుకి వెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టిల్ 7:59 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ 92.3 FM. అలాగే SF బే ఏరియాలో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు వినాలనుకుంటే కార్స్లో జస్ట్ ట్యూన్ ఇన్ టు 92.3 FM HD2. అలాగే మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ క్లబ్ వేర్ వి గివ్ అవే లాట్ ఆఫ్ ఈవెంట్ టికెట్స్, మూవీ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్. అండ్ లేటెస్ట్గా మొన్నటి వరకు కూడా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్ కూడా ఇచ్చాము మేము. లాట్స్ ఆఫ్ ప్రైజెస్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వి గివ్ ఆన్ ఎయిర్. మీ ఆన్ ఎయిర్లో ఇచ్చే ప్రైజెస్ కంటే ఎక్కువ, అంతకు మించి. ఇవి కాకుండా ఎక్స్ట్రా గిఫ్ట్స్ అని కూడా వాట్సాప్ గ్రూప్లో ఇస్తూ ఉంటాం. సో ఇఫ్ యూ హావ్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్, వెరీ సింపుల్, గో టు అవర్ ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్స్టా పేజ్, లుక్ ఫర్ విరిజల్లు virijallu facebook.com/virijallu ఆర్ లుక్ ఫర్ విరిజల్లు ఆన్ ఇన్స్టాగ్రామ్. వెళ్తే కనుక దేర్ ఇస్ ఎ పోస్ట్, ఒక పోస్ట్ పిన్ చేసి పెట్టాం మేము, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, హాయిగా స్కాన్ చేయండి అండ్ మా గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. లేదా హాయిగా సెండ్ ఇస్ అన్ ఈమెయిల్ టు virijallu@gmail.com మీ నెంబర్తో, ఫోన్ నెంబర్తో, అండ్ వీ కెన్ యాడ్ యూ ఇన్. సో వన్స్ అగైన్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. అండ్ మా స్టూడియో నెంబర్ 510-573-2562. ఇవాళ మీ అందరి కోసం ఒక మ్యూజికల్ గేమ్ షో. అండ్ జానకి గారు, ఎస్ జానకి గారు, మన అందరికీ ఎంతో ఇష్టమైన జానకి గారు, మనకెన్నో మంచి మంచి పాటల్ని అందించిన జానకి గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ఆవిడ పాటల ద్వారా కలకాలం మన తెలుగు సినిమా లవర్స్ అందరి మనసుల్లో ఆవిడ పాటల ద్వారా నిలిచిపోయే ఉంటారు. సో ఇవాళ సరదాగా అనిపించింది జానకి గారు బాలుగారి కాంబినేషన్లో మనకి చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి తెలుగులో. సో ఇవాళ కొన్ని జానకి గారి పాటలను గుర్తించుకుంటూ కొన్ని జానకి గారి పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను. అండ్ విజయ్ గారు కూడా కొద్ది నిమిషాల్లో స్టూడియో షోలో రాబోతున్నారు. సో ఇవాళ మొత్తం కూడా బాలు గారు జానకి గారి కాంబోలో మీకు సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాం. మీరు పాటలు విని ఆ పాటలు ఏంటో గుర్తుపట్టండి, యాజ్ సింపుల్ అస్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఆ పాటలని కూడా ప్లే చేద్దాం ఒకసారి, జానకి గారి మంచి మంచి పాటలను గుర్తించుకుందాం. సో వన్స్ అగైన్ ఇవాళ గేమ్ షో, మ్యూజికల్ గేమ్ షో, బాలు గారు ఎస్ జానకి గారు కాంబినేషన్లో తెలుగులో కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ప్లే చేస్తాను. పాట విని ఆ పాటను గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. మరి మాకేంటి అని మీరు అంటారని నాకు తెలుసు, అందుకనే గెలుచుకుందుకు బోల్డ్ అని బహుమతులు. నెంబర్ 1 సినీ లాంజ్, ద సినీ హబ్ ఇన్ ద బే ఏరియా విత్ రిక్లైనర్ సీటింగ్, దేశీ కాండిమెంట్స్, అండ్ అమేజింగ్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్. సినీ లాంజ్లో యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ మూవీ టికెట్స్. ఆల్రెడీ ప్లే అవుతున్న సినిమాతో పాటు చాలా కొత్త సినిమాలు ఈ వారంతో రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. ఓ సుకుమారి, అలాగే ధమాల్ 4 వచ్చింది హిందీలో, అండ్ ఇదయ మురళి తమిళ్లో రిలీజ్ అయిన సినిమా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లెనిన్ మూవీ రన్నింగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్లీ. అలాగే ఐ నోబడి మన పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ మలయాళం మూవీ ఉంది, ఆల్ఫా హిందీ మూవీ ఉంది, అండ్ అలాగే ఘట కుష్తి మన తమిళ్ మూవీ పార్ట్ 2 అది కూడా వచ్చింది. సో లాట్స్ ఆఫ్ మూవీస్ మన సినీ లాంజ్లో. యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు సినీ లాంజ్ ఇన్ ఫ్రీమౌంట్, లేదా మా రెస్టారెంట్స్ స్పాన్సర్స్ క్యూపాన్స్ గెలుచుకోవచ్చు, లేదా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గెలుచుకోవచ్చు. సో లాట్స్ ఆఫ్ ప్రైజెస్ టు విన్. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, మా షో మంత్రం మీకు తెలుసు, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్, రైట్ ఆర్ రాంగ్ డజన్ రియలీ మ్యాటర్, నెవర్ మ్యాటర్డ్. సో వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562. ఓకే, మరి ఇవాళ మ్యూజికల్ గేమ్ షోకి నేను రెడీ. సో వన్స్ అగైన్ ఇవాళ థీమ్ వెరీ సింపుల్, జానకి గారు బాలు గారు వాళ్ళ కాంబినేషన్లో మంచి మంచి పాటలు ఎన్నో ఉన్నాయి తెలుగులో. ఇవాళ మన 1 అవర్ షో కాబట్టి ఎన్ని కుదిరితే అన్ని పాటలు ఇవాళ ప్లే చేస్తాం. అండ్ పాట విని ఆ పాట మీరు గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. మొట్టమొదటి పాట, విజయ్ గారు స్టూడియోలో లేరు, నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు, కాబట్టి ఫస్ట్ సాంగ్ బాలు గారు జానకి గారు అనగానే అందరికీ గుర్తు రావాల్సిన పాట, తప్పకుండా గుర్తుండిపోయే పాట,
ఏ పాట ఈ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562.

510-573-2562. Once again, జానకి గారు బాలు గారి కాంబినేషన్ లో తెలుగు సాంగ్స్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద డే. మొట్టమొదటి క్లిప్ ఈ పాట, ఏ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: 510-573-2562 జానకమ్మ బాలు గారి కాంబినేషన్ లో బ్యూటిఫుల్ సాంగ్. గుర్తుపడితే మాకు ఫోన్ చేయొచ్చు 510-573-2562. ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్. ఒక 30 సెకండ్స్ లో మీ ఫోన్ కాల్స్ తీసుకోబోతున్నాను. వన్స్ అగైన్ మన వాళ్ళందరికీ సుమ కనకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సుమ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలవోకగా పెద్దవారైనా చిన్నవారైనా ఎవరినైనా కట్టిపడేసి ఎంటర్టైన్ చేయగలిగే సత్తా ఉన్న ఏకైక యాంకర్ అని చెప్పాలి సుమ గారు. షీఈస్ కమింగ్ టు ద బే ఏరియా జులై 26th ఫ్యామిలీ నైట్స్ విత్ సుమ శీర్షికన ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు సుమ గారు ఇన్ ద ఈస్ట్ బే. అండ్ దానికి టికెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు bata.org అండ్ ఇట్స్ గోన్ బి ఇన్ ఎ బ్యూటిఫుల్ వెన్యూ. నాన్ స్టాప్ ప్రోగ్రామ్స్తో ఆవిడే పర్సనల్గా గేమ్స్ అన్ని కండక్ట్ చేయబోతున్నారు. లాట్స్ ఆఫ్ ప్రైజెస్ టు విన్, లాట్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ విత్ హర్ ఎక్స్క్లూజివ్గా ఆవిడ ఇష్టమైన, ఆవిడికి నచ్చిన ప్రోగ్రామ్స్, ఆవిడికి నచ్చిన గేమ్స్ మీ అందరితో పాటు కండక్ట్ చేస్తూ ఒక 2-3 hours ఆవిడ స్పెండ్ చేయబోతున్నారు విత్ బ్యూటిఫుల్ డెలీషియస్ డిన్నర్ ఆఫ్ కోర్స్. సో ఈవెంట్ ఈజ్ ఆన్ జులై 26th ఇన్ ద ఈస్ట్ బే. అండ్ మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక గో టు bata.org. అండ్ వన్స్ అగైన్ ఇందాక మనం అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562 510-573-2562. లెట్ మీ టేక్ యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో కళ్యాణ్ గారు, నేను జ్యోతి అండి, సన్నివేల్ నుంచి.
0: హాయ్ జ్యోతి గారు, బాగున్నారా?
1: ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఫస్ట్ క్లాస్. చెప్పండి జ్యోతి గారు, పాట గుర్తుపెట్టారా?
1: ఎస్ అండి, అంటే నాకు ఒక్క మాట చెప్పాలనుకున్నానండి. సో మీకు తెలుసు నేను
0: ఫ్రమ్ కర్ణాటక.
1: కొన్ని సాంగ్స్ లైక్ దే ఆర్ వెరీ ఫెమిలియర్, ఐ మీన్ వెరీ ఫేమస్ అండ్ ఫెమిలియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్. ద మ్యూజిక్ ఇస్ ద లైక్ అంటారు కదా, దట్ ఈస్ ద మీడియా ఆఫ్ టాకింగ్ అన్నట్టు. సో ఇట్ టచెస్ సో మెనీ హార్ట్స్. సో లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెరీ ఫేమస్. మీరు అన్నట్టు ఈ పాట తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు, ఈవెన్ కర్ణాటకలో కూడా ఎవరు ఉండాలని అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ రాని రోజు అండి.
0: మళ్ళీ రాని రోజు. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను జ్యోతి గారు. అండ్ జ్యోతి గారు, బై ద వే ఇప్పుడే అనౌన్స్ చేశాను, ఇంతకుముందు విన్నారో లేదో తెలియదు, యునో మీరు మీకు తెలుగు సినిమాలు తెలుగు పాటలు బాగా ఫాలో అవుతారు కాబట్టి సుమ గారు తెలుసా మీకు?
1: అయ్యో, అదే ఈ సాంగ్ తెలియని వాళ్ళు ఉండరు అన్నది ఎంత నిజమో, సుమ గారు తెలియని వాళ్ళు కూడా ఉండరు అనేది కూడా అంతే.
0: ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. అండ్ అంత ఈజీ కాదు, అసలు సుమ గారు ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ కేరళ అంటే ఎవరు నమ్మరు, అంత మన తెలుగు అమ్మాయిని మనం అనుకుంటాం. ఆ విధంగా మనకి ఎస్టాబ్లిష్ అయిపోయారు. అండ్ యు నో హౌ థరోలీ షీ ఎంటర్టైన్స్ ఆడియన్స్. ఆవిడ ఎక్స్క్లూజివ్ గా ఆవిడ ఐడియాస్ తో కంప్లీట్లీ నైట్ దట్ ఈస్ డిజైన్డ్ బై హర్ ఫ్యామిలీ నైట్ విత్ సుమ అని జులై 26th అండి ఈస్ట్ బే లో. సో మీరు తప్పకుండా రండి, మీ ఫ్రెండ్స్ తో రండి, చాలా బాగుంటుంది.
1: యాక్చువల్లీ ఆల్రెడీ వాళ్ళు వస్తున్నారండి, కన్ఫర్మ్. నాదే, నేను కొంచెం వేరే దాంతో క్లాష్ అవుతుంది, ఐ మీన్ డిలెమా. సో ఐఎమ్ ట్రైయింగ్ టు జాయిన్ దెమ్.
0: జాయిన్ తప్పకుండా. అండ్ ఫర్ డీటెయిల్స్ bata.org అండి జ్యోతి గారు. బై ది వే,
1: నాకు సుమా గారి షో మెయిన్ గా చూడాలని ఎందుకు అనుకుంటున్నానంటే అంత స్పాంటేనియస్ గా అమ్మ నిజంగా చెప్తుందా, స్క్రిప్ట్ ఏదా, అలా స్పాంటేనియస్ ఎలా చెప్పగలరు అని చూడడానికి.
0: స్పాంటేనిటీ చాలా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఆవిడని అడిగాం కూడా మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కూడా అఫ్ కోర్స్ వాళ్ళు చెప్తారు ఆవిడకి, అంటే ఈ స్పాన్సర్స్ ఉంటారు, ముందు వీళ్ళు వస్తారని. బట్ వాట్ షీ సేస్ ఈస్ నథింగ్ గోస్ బట్ ద ప్లాన్. అండ్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఏవీస్ ఉంటాయి చూసారా మనకి, మూవీ ట్రైలర్స్, దేర్ వర్ డేస్ ఇట్ సీమ్స్ వేర్ ద ట్రైలర్ ఈస్ నాట్ రెడీ, దే ఆర్ డిసైడెడ్ వీ నీడ్ ఎట్లీస్ట్ 20 more minutes. You got to buy us 20 more minutes. And on the fly, she has to improvise. Manakeen telidu avanni avanni avadu chestarada. So, no, she, avadu, even the night that we are talking about, and July 26th, avadu evanarante, right now, Vijay garu, people are in so much stress. And one night, anni machipoyi, I want to interact with them, engage with them, enjoy with them. Manchi games, and bold and gifts iskurandi. Let's entertain them. Let's walk them away with surprise. Ani. So, it's going to be a beautiful, fun night. Andi, and that's the reason, typically, she does ఎక్స్క్లూజివ్ లేడీస్ లా చేస్తారు, బట్ దిస్ టైమ్ షీ ఇన్సిస్టెడ్ ఇట్స్ కాల్డ్ ఫ్యామిలీ నైట్. సో ఫ్యామిలీస్ కెన్ జాయిన్. సో మీరు కూడా
1: కుదిరే,
0: గ్రేట్, మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, మీరు కూడా జాయిన్ అయిపోయింది జ్యోతి గారు. అండ్ డీటెయిల్స్ కి bata.org. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్, 510-573-2562. హాయ్ నమస్తే, సారీ ఫర్ ద లాంగ్ వెయిట్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, అది చాలా ఓపిక్గా వెయిట్ చేసి పెట్టేసినట్టున్నారు ఫోన్. సారీ అండి, కాల్ ఇస్ బ్యాక్. 510-573-2562. సో వన్స్ అగైన్ బ్యూటిఫుల్ సాంగ్తో నిజంగా నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, ఎస్ జ్యోతి గారు కరెక్ట్గా చెప్పారు, రాక్షసుడు చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. బాలు గారు, జానకమ్మ అలాగే ఇళయరాజా కాంబినేషన్లో బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, మళ్ళీ ఇదే ముగ్గురు కాంబినేషన్లో మరొక పాట ప్లే చేస్తున్నాను. జానకి గారు, బాలు గారు, ఇళయరాజా, అనదర్ సాంగ్. బట్ దిస్ సాంగ్, ఫస్ట్ పాట నాకు, రెండో పాట విజయ్ గారికి. ఇంకో హింట్ కూడా ఇచ్చేసాను మీకు, ఏ పాట ఈ పాట తెలిస్తే మాకు ఫోన్ చేయండి. 510-573-2562. 510-573-2562. హియర్స్ ద సెకండ్ సాంగ్.

510-573-2562. దీంట్లో వచ్చే ఆ యునిక్ బీట్ చాలు ఈ పాట గుర్తుపట్టేయడానికి. ఈ సెకండ్ క్లిప్ నేను జస్ట్ ఒక 2 బీట్స్ ప్లే చేస్తానంతే. వన్స్ అగైన్ ఈ పాట గుర్తుపడితే కనుక మాకు ఫోన్ చేయండి. సేమ్ కాంబినేషన్, జానకి గారు, బాలు గారు, ఇళయరాజా, ఏ పాట ఈ పాట 510-573-2562. రెండో క్లిప్ అయితే జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే, అంతే. 510-573-2562 మీ ఫోన్ కాల్స్ ఒక 30 సెకండ్స్ తీసుకుంటా. అంత లోపల బాలు గారు, జానకమ్మ, ఇళయరాజా గారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.

0: 510-573-2562 ఇందాక సెకండ్ సాంగ్ ప్లే చేశాను. వన్స్ అగైన్ జానకి గారు, బాలు గారు అండ్ చిత్ర గారి, సారీ బాలు గారు అండ్ ఇళరాజ గారి కాంబినేషన్లో అగైన్ పాట గుర్తుపెడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్, విల్ టేక్ యువర్ కాల్ ఇన్ 30 seconds. హియర్ ద క్లిప్ వన్ మోర్ టైమ్. That's it. 510-573-2562. రెండో పాటను గుర్తుపెడితే మాకు ఫోన్ చేయొచ్చు. 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, నా ఫోన్ ఎత్తారేమో అనుకున్నాను. ఇందాక కాలర్ నా వల్ల హ్యాంగ్ అయిపోయారు, ఐ యామ్ సో సారీ.
0: అయ్యో, ఏం పర్లేదండి. నో, నాట్ నాట్ ఎట్ ఆల్. మీరేం కాన్షియస్ అవ్వాల్సిన అవసరం లేదు జ్యోతి గారు, దట్స్ టోటలీ ఫైన్. చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి.
1: నేను ఇది ఈ సాంగ్ మీరు జస్ట్ హార్ట్ బీట్ ఇలా వినగానే నేను డైల్ కొట్టేసాను తెలుసా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్ మూవీ సాంగ్స్ అనే చెప్పొచ్చు. ఇది ఒక్క సాంగ్ అని కాదు, ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క సాంగ్. ఈవెన్ నౌ, ఐ మీన్ ఎంత మంది ఉన్నారో ఐఎమ్ నాట్ ష్యూర్, ఇప్పటికీ ఈవెన్ దో ఐమ్ కన్నడిగా ఇప్పటికీ నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే గీతాంజలి సాంగ్స్ ఉండాల్సిందే అండి మ్యూజిక్ లిస్ట్ లో. అంత ఇన్నేళ్లకి కూడా అది వింటున్నామంటే దట్స్ రియలీ అమేజింగ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అది సాంగ్ ఉంది కదా, ఓం నమః ఆ సాంగ్ అండి ఫ్రమ్ గీతాంజలి.
0: ఓం నమః ఫ్రమ్ గీతాంజలి. ఓకే, ఆసమ్, థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? వినీల గారు ఎక్కడి నుంచి? శాంతమ్మ. వినీల గారు, మీ ఆన్సర్ ఏంటి? ఓం నమః. ఓకే, మీ ఆన్సర్ తీసుకున్నాను. వినీల గారు, మీ ఈస్ట్ బేలోనే జరగబోతోంది, విన్నారా? జూలై 26th సుమా గారి ఫ్యామిలీ నైట్స్ విత్ సుమా ఈవెంట్ జరగబోతోంది మీ ఈస్ట్ బేలో. యా, సో విన్నారా? ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డీటెయిల్స్ అన్ని మా వెబ్సైట్ లో ఉన్నాయండి, bata.org. bata.org. ఒక్కడిగా రావద్దు, గుంపుగా రండి, మీ ఫ్రెండ్స్ తీసుకురండి, ఇట్ విల్ బి లాట్స్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. 510-573-2562 మా స్టూడియో నంబర్. హాయ్, హలో, నమస్తే, హ్యాపీ థర్స్డే, ఎవరు మాట్లాడుతున్నారు? స్మిత గారు, ఏ ఊరు? ఫ్రీమాంట్స్. స్మిత గారు చెప్పండి, మీ హౌ వాజ్ యువర్ డే? బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను ఎలాగో ఇప్పుడు నేను. ఏ పాట అనుకుంటున్నారు ఈ పాట మీరు? ఓం నమః ఫ్రమ్ గీతాంజలి. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటాను స్మిత గారు. స్మితగారు చాలా స్ట్రెస్ గా ఉంది, వాళ్ళ డే అన్నారు. మీ స్ట్రెస్ ని పోగొట్టడానికి సుమా గారు ఒక ఈవెంట్ చేస్తున్నారు జూలై 26th. విన్నారా నేను అనౌన్స్మెంట్? సో మీకు సుమా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడతో ఆడవాళ్ళు కలిస్తే ఆ గలాటా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ కాల్డ్ ఫ్యామిలీ నైట్స్ ఉత్తి, ఆడవాళ్ళే కాదు, యూ కెన్ కమ్ విత్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఎనీబడీ అలౌడ్. బట్ ఇట్స్ గోన్ బి అన్ అవుట్ అండ్ అవుట్ ఫన్, 100% ఎంటర్టైనింగ్, ఇంటరాక్టివ్, మొత్తం ఆవిడే, ఇంకెవరు ఉండరు. సో హర్ అండ్ ద ఆడియన్స్ అనమాట. And she's designing all the games herself. It'll be super fun. Tapakunda Randi Smita Garu, bring your friends. It'll be lots of fun. Bata.org website is the details, all the details.
1: Sure, we'll be there.
0: Thank you so much. And meeku phone pettesandi, mee stress poye lagi paatu play chestanu, haayiga paatu vintu jagratuga drive chesukoni intiki velipondi.
1: Thank you, thank you.
0: Thank you so much andi. Thank you, thank you, thank you. Okay, Jyoti gariki, Vinila gariki, Smita Garu, mukhyanga mee kosam relax avadam kosam a beautiful song composed by Ilayaraja, sung by Balu garu and of course Janaki garu.

0: కోఇన్సిడెంట్లీ ఇది కూడా బాలు గారు, చిత్ర గారు, ఇళయరాజా గారు. వన్స్ అగైన్, ఏ పాట ఈ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562 ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, మీ కాల్స్ తీసుకుంటాను నేను. 510-573-2562 మా స్టూడియో నెంబర్.
1: పీపుల్ యూజ్ రియల్ ఎస్టేట్ యాజ్ అ వెహికల్ టు బిల్డ్ ఎంపైర్స్. కెన్ యూ? ఎస్. ప్లానింగ్, పేషెన్స్ అండ్ రైట్ స్ట్రాటజీ కెన్ గెట్ యూ దేర్. హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. I help many clients develop a habit of building wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: सोया चॉप सरदार जी वाली, दही के कबाब, चिली पनीर गुजिया, मालवनी चिकन, मटन पेपर फ्राई, रॉयल फालूदा कुल्फी, मक्खन मलाई श्रीखंड, इमली पंच, जीरा म्यूल, ऑल ऑफ दीज आर जुलाई स्पेशल्स एट मंत्रा इंडिया. एंजॉय दीज जुलाई स्पेशल्स अलोंग विद देयर ट्रेडमार्क स्पेशलिटीज ओनली एट मंत्रा इंडिया इन डाउनटाउन माउंटेन व्यू. दे ऑल्सो डू केटरिंग एंड पार्टी ऑर्डर्स फॉर ऑल ओकेजन. फॉर मोर डिटेल्स विजिट mantraindiausa.com.
3: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
4: TNC apply.
5: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
6: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
5: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
6: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
5: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
7: అరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
8: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా సున్నుండలు, బూందీ మిఠాయి కవ్వలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
7: ఓహో,
8: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
7: ఆపరా బాబు,
8: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
7: వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
10: నాగరాజ్ అన్నయ్య, హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ మై లిసనర్స్ ఫేస్. దేవ్ అవుట్ గ్రోన్ దేర్ హోమ్ ఆర్ దే వాంట్ టు స్టార్ట్ ఫ్లిప్పింగ్, బట్ దేర్ మనీ ఇస్ స్టక్ ఇన్ దేర్ ఓల్డ్ ప్రాపర్టీ. హౌ డస్ ద మార్ట్గేజ్ జీనీ సాల్వ్ దట్?
11: సింపుల్. I solved the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
10: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
12: Hi, my name is Akhil.

వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టెమురి. కొంతమంది శ్రోతలు చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు బ్రేక్ అంతా కూడా. సో విల్ బి టేకింగ్ దేర్ కాల్స్ ఇన్ జస్ట్ 30 seconds. మరొకసారి బ్రేక్ వెళ్లే ముందు ఒక క్లిప్ ప్లే చేశాను, జానకి గారు బాలు గారి కాంబినేషన్లో, ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాటను గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. ఆ క్లిప్ చివరిసారిగా మీకోసం, హియర్ యు గో.

510-573-2562. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓపిక్ గా బ్రేక్ మొత్తం వెయిట్ చేశారు. నమస్తే, మీ పేరు? శివ గారు, ద వన్ అండ్ ఓన్లీ, అసలు సూపర్ స్పోర్ట్స్ ఉమెన్ శివ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. శివ గారు అంటే బ్యాడ్మింటన్ అని చెప్పుకోవాలా, శివ గారు అంటే క్రికెట్ ఉమెన్ అని చెప్పుకోవాలా? మాకు తెలియదు ఎన్ని స్పోర్ట్స్ ఆడతారు, మాకేం తెలుసు. మీకు మిమ్మల్ని సభాముఖంగా పెట్టి ఫస్ట్ టైం విరిజనల్ అనౌన్స్ చేస్తున్నాను. ఈసారి బాటా 6-over 6-a-side కప్ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్ డేట్ ఖరారు అయిపోయింది 22nd. ఓకే, గుర్తుపెట్టుకుంటా, August 22nd. మీకు కావాలంటే ఆ రోజు చిరంజీవి గారు పుట్టినరోజు కాబట్టి చిరంజీవి గారు పాటలు ప్లే చేస్తాం మేము ఆడుతున్నాం సార్ మీరు. బట్ లాక్ ద డేట్ శివ గారు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, August 22nd ద డేట్ ఈస్ కన్ఫర్మ్. ఆసమ్. సో శివ గారు మీ ఆన్సర్ చెప్పండి, ఏ పాట అనుకుంటున్నారు? అది రావచ్చు. నా అనౌన్స్మెంట్ విన్నారో లేదో, మన సుమా గారు వస్తున్నారు, మీకు కూడా చాలా పెద్ద గ్యాంగ్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి July 26th. అండ్ ప్లీజ్ కమ్ జాయిన్ us. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. 510-573-2562 మా స్టూడియో నెంబర్.

0: పుట్ అండ్ అవుట్ సుమ గారు స్వయంగా డిజైన్ చేసి ఆవిడే మొత్తం కండక్ట్ చేయబోతున్నారు. ఇంటరాక్టివ్ గేమ్స్, లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్ అన్ని ఉంటాయి. సో అది మన డబ్లిన్ లో ఉండబోతుంది July 26th. డీటెయిల్స్ అన్ని బాటా వెబ్సైట్ లో ఉన్నాయి, తప్పకుండా రండి మీ గ్యాంగ్ అందరు కూడా సాటర్డే అది. ఆన్సర్ ఏంటి? సారీ సారీ, July 26th సాటర్డే అన్నాను, సారీ సండే సండే సండే అంటే ఈ వీకెండ్ కాదు, నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ సండే, పది రోజులు టైం ఉంది. ఇంత ఏ పాట అనుకుంటున్నారు? అది
1: అది మంచి కురిసే వేలలో మళ్ళీ విరిసే ఎందుకో.
0: అది కూడా అది కరెక్ట్ అయితే కనుక మీకు ఆ పాట ప్లే చేస్తాను. ఇన్ఫాక్ట్ మీరే ఈ క్వశ్చన్ కి లాస్ట్ కాలర్ కాబట్టి దట్ ఈస్ ఇండీడ్ ది రైట్ ఆన్సర్. సంధ్య గారు వెల్కమ్ బ్యాక్, అండ్ మీకోసం పాట ఇంకొక 1-2 minutes లో ప్లే చేస్తాను, వినండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎస్ దట్ ఈస్ కరెక్ట్, అభినందన సినిమా నుంచి మంచు కురిసే వేళలు. ఆ పాట ప్లే చేసే ముందు నెక్స్ట్ సాంగ్ వన్స్ అగైన్ బాలు గారు, జానకి గారు, అండ్ వన్ మోర్ టైం ఇళయరాజా గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మరొక పాట. ఏ పాటో ఈ పాట తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. 510-573-2562. హియర్స్ ద క్లిప్.

510-573-2562 మా స్టూడియో నంబర్. జానకి గారు, బాలు గారి కాంబినేషన్ లో ఆ బ్యూటిఫుల్ సాంగ్, ఏ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయొచ్చు. 510-573-2562. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల అభినందన్ సినిమా నుంచి ఇందాక ప్లే చేసిన ఈ పాట మీకోసం.

0: Thursday with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
1: హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో.
1: హాయ్
2: హలో అండి, కళ్యాణ్ గారు, నేనే సంజన్ మళ్ళీ.
1: సంజయ్ గారు చెప్పాలి, పాటను గుర్తుపట్టారా?
2: సంధ్య పదులు కాదా సంత్యం? అదే అదేనా, అదే అనుకుంటున్నాను.
1: అదే అనుకుంటున్నా. మీ గొంతులో ఎందుకు కొంచెం నాకు కొంచెం తడబాడుగా వినిపిస్తోంది నాకు.
2: అంటే సెమీనియర్ సాంగ్ కరెక్ట్ గా
1: మీకోసం మళ్ళీ ప్లే చేస్తాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా విని డిసైడ్ చేసేయండి. ఓకే, అదే ఫైనల్ అంటే అదే ఫైనల్. బట్ హియర్స్ ఎ క్లిప్ వన్ మోర్ టైమ్.

0: చెప్పాలి.
1: ఓకే అండి, నౌ గాట్ ఇట్. బంతి చామంతి ముద్దాడుకున్నాయి లేదేనా?
0: మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒకటే సినిమాలో రెండు పాటలు చెప్పారు, ఒకటి ఫిక్స్ అవ్వండి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సందీపదులు కూడా కాదా? మీకు ఛాన్స్ ఇస్తున్న ఆన్సర్ ఆన్సర్ కావాలంటే మార్చుకోవచ్చు మీరు.
1: లేదు లేదు, ఐ థింక్ ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ నౌ.
0: అవునా? బంతి చామంతి ఫైనల్?
1: అవునా.
0: నేను చెప్తే ఇంకో 1-2 కాల్స్ తీసుకుని ఆన్సర్ చెప్పేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సంధి గారు.
1: ఓకే అండి, థ్యాంక్
0: యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 5105732562. హాయ్ నమస్తే, విధి జల్లికి స్వాగతం. హలో, మీరే టై బ్రేకర్? ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో. ఓకే సంధ్య గారు, మీరు ముందు సంధ్య బదులు కాడ అన్నారు, తర్వాత బంతి చామంతి అన్నారు. రైట్ ఆన్సర్ ఈజ్

ఓకే, మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వెళ్ళాలి నేను. సో బ్రేక్కి వెళ్లే ముందు నెక్స్ట్ పాట మీకోసం ప్లే చేస్తున్నాను వన్స్ అగైన్. దీంట్లో యా వన్స్ అగైన్ బాలు గారు, జానకి గారు కాంబినేషన్లో మరొక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాట ఫ్రమ్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. ఏ సినిమాలో ఏ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562 510-573-2562. హియర్స్ ద క్లిప్.

510-573-2562 ఏ సినిమాలో ఏ పాట, ఆ బ్లాక్ బస్టర్ మూవీలో బాలుగారు జానకి గారు పాడిన పాట 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్, నిజంగానే చిన్న కమర్షియల్ బ్రేక్, 2 మినిట్స్. ఐల్ బి రైట్ బ్యాక్, ప్లీజ్ కాల్ అస్ 510-573-2562.
1: Bay Area's Grand Ganesh Festival.
2: Grand Ganesh Festival.
1: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, Special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number desi shopping booths. And lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.

0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
1: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
2: Please support Sankara Eye Foundation's March to a Million, performing 1 million free eye surgeries every year, starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
3: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ బ్రేక్ వెళ్లే ముందు మరొక పాట ప్లే చేశాను, నైస్ పెప్పి నెంబర్, జానకి గారు బాలు గారి కాంబినేషన్ లో. చాలా మంది శ్రోతలు ఓపికగా వెయిట్ చేస్తున్నారు. లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. వన్స్ అగైన్ మీరు కూడా ఆన్సర్ గెస్ చేయాలనుకుంటే మా స్టూడియో నెంబర్ 5105732562. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రేక్ లో వెయిట్ చేసినందుకు. నమస్తే, మీ పేరు? హలో, నవీన్ గారు చెప్పండి సార్.
4: సార్, నేను ముందు చూపు నవీన్ అండి.
3: చెప్పండి సార్, ముందు చూపు నవీన్ గారు. గోపాల, గోపాల, ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ నవీన్ గారు. బైదే నవీన్ గారు, మీరు విన్నారో లేదో మీకు ఇంతకు చెప్పే ఉంటాం వీకెండ్ లో షూర్గా. మేము సుమా గారు ఈవెంట్ గురించి చెప్పేసాం మీకు ఆల్రెడీ. మేము
4: చెప్పారు సార్.
3: ఓకే, గుడ్, చెప్తే మళ్ళీ రిపీట్ చేయాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 5105732562 మా స్టూడియో నంబర్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
5: సతీష్ అండి, ఫ్రేమాన్ అండి.
3: చెప్పండి సార్, ఎలా ఉన్నారు?
5: గుడ్ గుడ్, బాగున్నాం.
3: చెప్పండి సార్, మీ ఆన్సర్ ఏంటి?
5: ప్రేమికుడి మూవీ.
3: ప్రేమికుడి మూవీ పాట?
5: ఎర్రాన్ని కుర్రదాని గోపాల.
3: ఎర్రాన్ని కుర్రదాని గోపాల, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్స్ అలాట్. 5105732562 విరిజలకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
6: హలో అండి, దీప్తి ఫ్రమ్ ఫిమోన్.
3: హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు?
6: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
3: ఫస్ట్ క్లాస్. మీ ఆన్సర్ ఏంటి దీప్తి గారు?
6: ప్రేమికుడు మూవీలోంచి ఎర్రని కుర్రదాని గోపాల, అచ్చురు మంది చూపు నాకేలా.
3: ఓకే, మీ ఆన్సర్ తీసుకున్నా. అండ్ దీప్తి గారు, జూలై 26 సుమా గారి ఈవెంట్ గురించి విన్నారా?
6: యా విన్నామండి.
3: వస్తున్నారా?
6: యా యా,
3: తప్పకుండా రండి ఈవెంట్. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురండి, అప్పుడే బాగుంటుంది. కోలాహలంగా, గోలగా, గలాటాగా, దట్స్ వాట్ షీఈస్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ డీటెయిల్స్ కి bata.org వెబ్సైట్ లో డీటెయిల్స్ ఉన్నాయండి, bata.org. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, అందరు కరెక్ట్ గా చెప్పేశారు. ఏఆర్ రెహమాన్ బాలు గారు అండ్ ఎస్ జానకి గారి కాంబినేషన్ లో, రాజశ్రీ గారి రచనలో గోపాల గోపాల సాంగ్ ఫ్రమ్ ప్రేమికుడు.

0: గోపాల.
1: ఓకే, దిస్ విల్ బి ద లాస్ట్ క్లిప్ ఆఫ్ ద డే. ఓ మంచి నైస్ పెప్పి నెంబర్ తో ఎండ్ చేస్తున్నాం. వన్స్ అగైన్ బ్లాక్ బస్టర్ మూవీలో బ్లాక్ బస్టర్ సాంగ్, అనదర్ కాంబినేషన్ ఆఫ్ జానకి గారు, బాలు గారు అండ్ ఇళయరాజా గారు. లిరిక్స్ మాత్రం సిరివేనెల గారు. ఈ పాట అందరు గుర్తుపట్టేస్తారు తెలుసు, బట్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ తో వాళ్ళ షో ఎండ్ చేసేద్దాం. వన్స్ అగైన్ ఈ పాటను గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562. హియర్స్ ద క్లిప్, చిన్న క్లిప్ చాలు, అయినా ప్లే చేస్తున్నా. ఈ పాటను గుర్తుపట్టండి చూద్దాం.

0: 510-573-2562 అంత చాలని నాకు తెలుసు. 510-573-2562 క్విక్ గా ఫోన్ చేయండి. కేవలం మనకి వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఉంది. 510-573-2562. విజయ్ గారు చాలా షో ఉంది, షో ఆన్సర్ కాల్స్ ఏమైనా తీసుకుంటారా?
1: నేను రెడీగా ఉన్నాను మాట్లాడటానికి, షో చేయడానికి కూడా. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: విజయ్ గారు నమస్కారం మేడం.
0: మీ కాల్ తీసుకోవడం కోసం వచ్చారు, ఒక నిమిషం అడి.
1: గబగబా చెప్పండి.
2: చాలా అదృష్టం, బొఫిల్ రాజా నుంచి కన్యాకుమారి.
0: థ్యాంక్ యూ. 510-573-2562.
1: హాయ్ అండి, మీ పేరు?
3: హలో,
1: మీ పేరు?
3: సంధ్యా.
1: సంధ్యా, చెప్పండి సంధ్యా, మీ ఆన్సర్.
3: అదే అండి, బొబ్బిలి రాజాల నుంచి కన్యాకుమారి.
1: ఇందుకే సంధ్య గారు సుమా ప్రోగ్రామ్ కి వస్తున్నారా లేదా 26th?
0: దానికోసం ఇండియా నుంచి వచ్చారు తొందరగా.
1: ఆసమ్.
3: వస్తామండి, సుమా గారు వస్తున్నారు, రాకుండా ఎట్లా?
1: మీరు టికెట్స్ చాలా లిమిటెడ్ కెపాసిటీ అక్కడ, మీరు ఇప్పుడు తీసుకోపోతే కష్టం, తీసేసుకోండి. అది చాలా లిమిటెడ్ కెపాసిటీ హాల్ అది, అందుకని. ఓకే నైస్ బ్యాంక్వెట్ స్టైల్ కదా, చిన్న కెపాసిటీ అది, చూసుకోండి. ఓకే బాయ్.
0: థ్యాంక్ యూ. 510-573-2562.
1: హాయ్ అండి, మీ పేరు?
4: సతీష్ అండి, ఫ్రేమౌండ్ అండి.
1: చెప్పాలి సతీష్ గారు.
4: బొబ్బిలి రాజా మూవీ కన్యాకుమారి
1: అంతకి మీరు మీ ఆవిడ ఇద్దరు తప్పకుండా రావాలి. బై ది వే, ఇట్స్ నాట్ ఎ గర్ల్స్ షో, ఇట్స్ కపుల్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ అందరి షో. మీరు మీ ఆవిడ ఇద్దరు వచ్చి,
0: ఇట్స్ ఎ ఉమెన్ షో వేర్ గైస్ విల్ గెట్ అబ్యూస్. తప్పకుండా రండి.
4: యా తప్పకుండా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Vicky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: India, we're coming for you.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
5: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
6: ఉండిపోదాం.
5: ఎలా? టైం అయిపోతుంది కదా.
6: ఆపేద్దాం.
5: అలా సినిమాల్లోనే అవుతుంది.
6: అయితే అక్కడికే వెళ్దాం.
5: ఏ హీరో అలా ఎలా?
6: ఓ హీరోయిన్.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: realtor whom you can trust despite any external constraints. A realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
1: Flight tickets me the best deals kosam chustunara. Call Travelopod.
2: Travelopod.
1: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
3: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
4: నువ్వు ఎప్పుడు వ్యాన్ కడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
5: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
4: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Congratulations, Ricky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: Something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఎలా?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Ricky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువర్లో మనం బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudhi zonu. Hey, ginak ginak lepi kattu mogi poddi taunu. Hey, salam kattu chillam kattu manatera place. Hey, teen maru yela kotti penchu zara dosu.
2: Hey, liri giri pakan pe, teet giri lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: One more time, please.
1: Hey, don't stop dancing. Bonacano loading.
2: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. Visit zoho.com/one today to learn more. Zoho
5: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
6: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ, కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
8: విరిజల్లు రేడియో.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువల్లో మన బస్సు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudhi zonu. Hey, gitaan gitaan lepi kattu mogi poddi taunu. Hey, salam kuttu chillam kuttu manate ra place. Hey, teenu maru yela kutti penchu zara dosu.
1: Don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu lo.

0: Hey, don't stop dancing! Bonacado loading!
1: Loading!

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే
0: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
5: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
4: తుడపక్లే, చిన్నగా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints. A realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit